ఆకాశవాణి ఢిల్లీ కా ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ సోదశంలో 1 మెగా హెర్ట్జ్ పర్ నిషిగంధ లేకర్ ఆప్కే సాత్ హూ మే జయతి సభీ సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్ निशिगंधा में जो पहला गीत आप सुनेंगे फिल्म का नाम है तीन देवियां आवाज है किशोर कुमार की